ఆకాశవాణి ఢిల్లీ కా ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ 101 మెగాహెర్ట్స్ పర్ నిషిగంధా లేకర్ ఆప్కే సాథ్ హూ మై జయతి సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్ నిషిగంధా మే జో పహలా గీత ఆప్ సునేంగే ఫిల్మ్ కా నామ్ హై తీన్ దేవియాం ఆవాజ్ హై కిషోర్ కుమార్ కీ